0: దీని హేలం తెరికం ఇతరు కొద్దని నువ్వదిహ మెగాహర్ట్స్ దీని గాడు
1: అస్సలాం అలైకుం.
2: వాలేకుం సలాం. దొంత హాల్ కేనిత
1: దొంత హాల్ రంగరు ఫాతుం కొక బలి వేవులేక ఇంగేత
2: ఆ దొంత కొమ్మె దోక చాలు బల బేణు మహితిరిక ఫోర్ కొద్దెము మిదని దొంత కంబుడు నువే ఫాతుం కొక్కు ఎకన్య నువాన కొక్కు ఎకన్య ఉళతి డాక్టర్ దక్కం వెస్ తదివానిత ఎహం వి మేకం వెస్ ఆర్ మే వార ఫర్వాతిరిక మాకి ఎబ కూరా
3: ಈರಿತು ಕುರ್ಆನುಗೆ ಅಲ್ ಇಸ್ರ ಸೂರತುಗೆ ತಿರೀಸ್ ಹವಣ ಆಯತುಗ ಅಲ್ಲಾಹು ತಆಲಾ ವಹಿ ಕುರವಾಫಾವೆ ವಲಾ ತಕ್ಫು ಮಾ ಲೈಸ ಲಕ ಬಿಹಿ ಇಲ್ಮ್ ಇನ್ನ ಸಮ್ಅ ವಲ್ ಬಸರ ವಲ್ ಫುಆದ್ ಕುಲ್ಲು ಉಲಾಯಿಕ ಕಾನ ಅನ್ಹು ಮಸ್ಊಲ. ಮಾನೈ ಅದಿ ತಿಬಾಯಂ ಏಕ ಮಕಾಮೆದು ಎಂಗುಮೆನ್ ನುವಾ ಕಮಕ ತಿಬಾ ತಬಾ ನುವಾಶೆ ಹಮ ಕಷವರುಂ ಇವುಮಾಯ್ ಫೆನುಮಾಯ್ ಹಿತಾಯ್ ಮೀನ್ ಕೊಮ್ಮೆ ಕಮಕಿ ಎಯಾ ಮೆದು ಸುವಾಲು ಕುರವ್ವಾಣೆ ಕಮೆಕ್ಕಮುಗಾವಿಯೆ.
4: ಗಡಿ ಹೆಂದನು ನುವೆ ಚಹಿ ಮೀ ದೀನು ಕ್ಯಾಡು

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాజ్కి ఖాస్ గతిగా అడుగుమెన్ అల్లాహ్ సుబ్హానహు వ తాలా అదాకుర అడుకుంతవు తెరేన్ ఇస్లామీ వరుగద షియారే ఖాస్కు ఫరు నమాదుగె జమాతకి ఎయి వరం మతివరి షియారే ఎహంకము అల్లాహ్ సుబ్హానహు వ తాలాగె మి దీనుగా షరూకు రవ్వాఫ్వని ఖాస్కు ఫిరిహిం బేఫున్న మిస్కితుగె జమాతుగా ఫరు నమాదు అదాకుర్మ ఎ నమాద గోవాలివే తనుగా ఎ నమాదుగె జమాతుగా ఎ నమాదు కుర్మ ఎహమగన్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బైఫారు ఇర్షాద్ దివ్వాఫవని నమాదు జమాతుగె మాయకమ సవాబుగె మతిరికముగె వాహక ఎగుతుం హదీస్ కురవ్వాఫవా బై బస్ఫుతో గావని జమాతుగా కురవే నమాదకి ఎయి ఎకని హురి కురా నమాదవ్వురె ఫన్సవీస్ గుణ ఇతురు వెగెంవా నమాదె గుతుగా హమ ఎహెమ్మె ఎహెం బై రివాయతో ఆదే ఇమామాయకుగా కురా నమాదకి ఎయి ఏనా వకిం హురే కురా నమాదవ్వురె హతా విస్గుణ ఇతురు వెగెంవా అడుకమె గుతుగా ఎహెనమస్ మీ అడుకముగె హుకుమెన్ను మీ అడుకముగె మాయకమా మతివరికముగె వాహక నమాదుగె జమాత గోవాలెవే అడు నువత బంగీగడు ఇవే మీహా ఏ నమాదుగె జమాతం అవశ్య గన్నంచే అది హాస్ గుతెగ్గా ఫిరిహిం బేఫుం కముగా వానమ షరుయి ఉదురకా నుల నమాదుగె జమాయ్ దూకొల్లా ఫోరుం హుద్దవెగెన్ నువే షరుయి ఉదురె గుతుగా భయాం వెగెం వని హదాన్ నెతుమా అది హమ ఎహెమ్మే బలిమడు కమెగ్గె సోబుం ఏనయ నాదెవుం ఫద కమె దిమావుం నువత బిరువరి కమెన్ ఆము వెఫావు మిఫద సౌబెన్ నువాకమవ్వానమ బాలిగు వెఫావా ఫిరిహెం బేఫుణం మిస్కితుగా నమాద గోవాలివే తనుగా ఏ నమాదు అదా కురుమకి వరం ముహిము కమె ఏగె తెరేగా గిన ఇలుమెరింగ అరిహుగా నమాదు జమాతుగా అదా కురుం అడుగొన్మెంగె మచ్చ వాజిబెగెం వా ఎరుగ అడుగొన్మెన్న

0: మీ అరకడి మెందురు బా అరకడి తెరేసినట్టు మీ దీనుకాడు
1: కీరిత్ గురువాన్గే దివే తర్జమా.
2: కీరిత్ గురువాన్గ దివే తర్జమా మీద గునిస్తేని సూరతుల్ హాష్రు అవ్వన ఆయతుం ఫషాగిం ఎసూర నిమ్మ, సూరతుల్ ముమ్తహినా ఫషాగిం ఎసూర నిమ్మ, సూరతు సఫ్ ఫషాగిం ఎసూర నిమ్మ, సూరతుల్ జుమ్మా ఫషాగిం ఎసూరతుగ ఎగారవన ఆయతుగ నియల, అదే సూరతుగ నియల. తర్జమా విదాళు దివ్వాఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
3: بسم الله الرحمن الرحيم
4: رحمن وانت رحيم وانت الله بإسم فلوم فشاق النمي

ముహాజిరున్న ఫాయోగే ముదలుగా హక్ వే ఎవరెన్ని అల్లాహుగే హగ్రతుం ఫదులు అంత వెరికమాయ్ రుహి ఒడిగతుం ఎదేమీ హున్నే అది అల్లాహషాయ్ ఎకలాంగే రసూలాయ నస్రుదేమీ హున్నే ఎవరెన్ని హమ తెదువరిన్నే.

vazem verve iman kamga qaim ve tibi ansarun evrenge gata hijra kuri muhacirun deke lobi veti adi evrenna ebahi muhacirunna devvi evves etçaka evves beynume nuata dahi vedikame evren ebahi ansarunge hittavganve adi evrenge amilla nafsutavge macca evrenna iskande ఎవరెన్న బేనున్ తెరికం బొడు వెఫావీ నమ విస్మే ఎమీ హెగ్గె అమిల్ల నఫ్సుగే దహివెతికము మింజు వెజ్జ మీహా దన్నాశ ఫహె ఎవరెన్నీ హమ దిన్నవాన మీహునే.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఈ నమాద గుడిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమా మతివరికం హురి అడుకమి నమాద కురవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురవని తెబామింగ తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కురా ఇంతిజారి ఏవిస్ ఏనెట్టక నమాదు గుతుగా లేవిగిన్ దాని ఏంకము మీహకు నమాదిగ్గి ఉమ్మీదుగా నమాదు ఒగుతూ అను కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురుం లేవిగిందని నమాదుగి తెరే ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కురవ్వని ఏనగి అహులుంగి క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరుడుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాద కురి ఇంతిజారి ఏంకము ఏనెట్టక నమాదు గొతుగా ఇకం లేవిగిన్ దానితి హమ ఎహమ్మె రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని మీహకు ఏనా నమాదు కుర్మ ఫహుగా ఏన నమాదు కురి తాగా మడుకొగ్గిన్ ఇంకమవ్వానమ ఏన హదస్వరినువే నువత మీహక వాహక దిక్కుముగ సోబుం ఏనగి దిక్కురు మెదు కండాలేఫా నువాకమవ్వానమ దిక్కురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయికి బీకను ఏనయ దువా కొద్దుము గిందవానితి ఎబేకను విదాళము గిందవానితి అల్లాహుమ్మగ్ఫిర్లహ్ అల్లాహుమ్మర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫఫు సవాందే ఏనాయ రహమెల్లవ్వవాంది ఏంకము అగుణమెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవస్ నమాదుగి ఉమ్మీదుగు అగుణమెన్ మితిబే తిబుమ కీవస్ ఏ నమాదుగి కురింకముగా వ్యస్ అది నమాదుగి ఫహుంకముగా వ్యస్ ఏ మలాయికె బేకలుంగి దువా అగుణమెన్న లిబిగిన్ దానికము ఏ బేకలుంగి దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుఫుస్సవాది ఉమష అది ఎమూమిన్ అళాయ రహమెల్లివుమంగది అల్లాహ్ హతుగా కురేముందా దువాయకముగ ఇఫాది ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసుడు మట్టక నమాదం అడుగుమెందే అహమ్మియతు ఇతురు కురం ఎబజే ఏంకము నమాదట్టక ఇంతిజారు కురుమకి ఎయి వరం ముహిమ్ము కమే వాఖర్ దావాన అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

మీ దీనుగాడు. ఖాలిద్ బునుల్ వలీదుగా హయాపుడం ఫిలావళే. ఖాలిద్ బునుల్ వలీదే బునుము ముస్లిము జువానున్న కుడకుదీంగే ఇతురుం ముస్కుళిన్నవ్వెస్ ఇతురు తారఫ్ కబ్బేనుమెన్నువానే. ఎకలేగ ఫానకీ మ్యా నబియా సొల్లల్లాహు అలైహి వసల్లంగే మ్యా దూఫుళుం ಕೀರಿತಿ ಅಲ್ಲಾಹುಗೆ ಖಂಡಿಕೊಳುಗೆ ಲಕಬು ದೆವ್ವಾಫ್ವಾ ಮೈ ಸಹಾಬಾಯ್. ಎಕಲೇಗ ಫಾನಕಿ ಕಾಫರುಂ ಎಮ್ಮೆ ಜಹಿದುಂವಾ ಇಸ್ಲಾಮಿ ಕೊಮಾಂಡರು. ದುನಿಯೇಗೆ ಎಮ್ಮೆ ವರುಗದ ದೆ ಬಾರು ಕಮವ್ವಾ ಫಾರಿಸೀನ್ನ ರೂಮೀಂಗೆ ಲಷ್ಕರುತ ವಿಸ್ಸಿ ವಿಹಾಲಿಕೊಲ್ಲಿ ಕುಳದಾನ ಹಿವ್ವರುಗದ ಬಥೊಲ್. ಎನ್ನಮೋಸ್ ಎ ಹಿವ್ವರುಗದ ಮಿ ಬಥೊಲ್ ಖಾಲಿದ್ ಬುನುಲ್ ವಲೀದ್ಗೆ ಹಯಾಪುಳುಗೆ ಎಮ್ಮೆ ಫಹು ಹತರು ಅಹರು ಫಾಯತ್ವೆಗೆಂದಿಯೇ ಎಕಲೇಗಿಫಾನ್ ಎಮ್ಮೆ ಬೇಣುಂ ಫುಳುವಿ ಗೊತನ್ ನೋಂಕಮುಗಾವೆದಾನೆ. ಎಹನಿ ಎಕಲೇಫಾನು ಶೌಗುವೆರಿಕಂ ವಿಸ್ವನಿ ಇಸ್ಲಾಂ ದೀನಟ್ಟಕ ಕುರುಬಾಂ ವೆವಡ್ಯಾಗಿಂ ಶಹೀದ್ವಾ

0: ఫెన్వే ఎకదాంగి కీరిత్ ఖురాన్ గా ముస్లిం తకుండ మూమిన్ తకుండ వాదు కురబాని ఇన్నల్లాహ్ యగ్ఫిరు జునూబ జమీఅన్ అల్లాహ్ సుబ్హానాహు తాలా హురిహా ఫాఫే ఫుస్సవ ఏయమ షరత కై మరూమ్ గ కురింగ్ ఇఫాఫత క తెదువరి తౌబా కున్ తౌబా ఏం వెజ్జనామ మీయకు మరా ఫరికము గావినస్ జీనేకు ఫరికము గావినస్ రమదాన్ మా గురుమ కండ ఫరికము గా కితమ్ మే బడు ఫాఫి కరాగన ఫుట్టస్ ఇఫాఫత అల్లాహ్ సుబ్హానాహు తాలా ఫుస్సవ దేవ దెంగుతి ఇఫాఫత క కు సీద అలన సువాల అంగన హిందుగా రమదాన్ మా గ రోదత మీ గస్తుగా దూకొల్లి మీహాయ ఏ రోద అలుం హిఫుమ నువాకమ బెం ఇల్వరిన్ దెకల ఏ గస్తుగా రమదాన్ మా గ రోద దూకొల్లుమా ఉజుర్ వెరియగ్ సబబున్ నుహిఫే మీహాయ తఫాతు ఏంకమ ఉజుర్ వెరిన్ నం అల్లాహ్ సుబ్హానాహు తాలా మివని قران قال لي كما دفاف يقدان وهي كون فائده من ايام اخرى هند واستكون يروذي ففرم كرش نبا سما في غف في غير انت انا بكلون هما مي فدا حالته غاس فيدالوني اي جلن كم روده كي بدل رودن حفا فريم كرما نالون سنا سيترمان هما غابار هور انا مي يروذي في هذا هور مي كم غوان جلن كم روده كي بدل روده حفا قضا كرما
1: دمي روده حفا مي دمي اتفاق كرغام
0: నూనె అసలు హాగీగతుగా రోదే దూవెఫవా రోదే గస్లకి రోదేగ్గి కొమ్మె రోదేగ్గి బదులుగా రోదెం ఇఫం ఫిదువ దినుమా ఆమె మిదని ఫరువా కుడకమాయకు ఏ రోదతకి దూకొల్లవి అనెం అహారుగా రమదాన్ మస్ ఔమున్ దెన్ ఏనాయన్ ఏ రోద గలోగతది రోద మస్ ఉంగ రోద నుహిఫి ఉడని కొంగ అనెం ఫహరు అహమ రోదే గలుకమ బద్దలుని ఫరువా కుడకమాయకు గస్తుగా రోద నుహిఫ ఉట్ట ఏసాం ఫరాంగ్ ఏ రోదమ గలుక నిమిగెన్ దెన్ కురియ హారుగె ఏ మీ జిహున్ రోదమస్ నుంగ కురియ హారుగె రోదతం ఇఫా కముగావనం ఫిదియ దినుమగ ఎల్వేరింగ బహురి వాహక దక్కాఫ్ మిఫద బేఫలకు ఏ ఫిదియ దినుమ విష్ణువే